తంత్రం నము యంత్ర యంత్ర నము ఇష్టేష్టే నము తంత్ర తంత్రం సదా సచ్చిదానంద సర్వ ప్రణాశి అనూపే అరూపే సమస్త నివాసీ సదా సిద్ధదా బుద్ధదా బృద్ధకర్త అదూర్ధ అర్ధం అగం ఉగహర్త పరం పరం పరమేశ్వరం పుష్పాలం సదా సర్వదా సిద్ధాత దయాళం అచేదీయ పేదీయనామం అకామం సమస్తపరాజీ సమస్తస్తామం తిరాజూర్చరీ ఛాంద జలే హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే అజూ హే ఆదేశ హే అపేస హే భుజంగ పర్యాత్ ఛాంద అగాధ్య అబాధ్య ఆనందీ స్వరూపే నమో సర్వమాన్య సమస్తి నిధాన్య నమస్వం రేనాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజే నమస్వం అపంజే నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజ నమో సాజే నమో సాహి నమో మమ్మాహి నమో గీతగీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీత నమో సర్వపీత నమో సర్వజ్ఞాన నమో పరమతాన నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృత్సం నమో సర్వకృత్సం నమో సర్వరంగీ త్రిపంగీ అనంగే నమో జీవజీవం నమో బీజబీజే అఖిద్యే అభిజ్యే సమస్తం ప్రసిద్ధే కృపాలం స్వరూపే కుకర్మ ప్రణాశీ సదా సర్వదా హృదసిద్ధం నివాసీ చర్పట్ ఛాంద త్వయ ప్రసాద అమృత్ కర్మే అమృత్ ధర్మే అఖల్ జోగే చల్ భోగే చల్ రాజే అటల్ సాజే అఖల్ ధర్మ అలఖ కర్మ సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం భాన్య సర్వం మాన్య సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భుక్త సర్వం ముక్త సర్వం దేవం సర్వం పేవం సర్వం భుక్త సర్వం జోగత సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే